0: తీనితూ ఏమో అదోడు ఫెట్టు నీకే నువ్వే తంకుళ కొంపెట్టు బోలంగా ఏం తంకుళ కివుని ఏం తంకుళ
1: మస్తు అదే మిహారు దేం కియాల్ దేం వి లోబివా
0: లోబివాయనుల నూలవేనేగే ఎవర్ ఓకే అను ఎవర్ అంగేనుల
1: ఎవర్ ఓకే హ హి
0: హింగదియా కుఫ వతిదా ఎకుగా బేను విను
1: కల
0: కల కల గుణబలశే అడువహశే హిన్నురవశే జేస్ముగ ఇని తూవనకు లొలుగా వారితి కంగ బహమవే ఎవరు ఇంగని ఇలా వెంగ
1: ఆ ఇంగ ఇంగ ఇంగ వౌదు
0: వౌదు మిరే వణం మి తెదు కంగంగ దేన అందాయే కివేదేశే
1: ఓకే ఎమ్ ఫౌ బస్ హువా వాగు

మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి